0: లుక్కయ్య మారే వేడని ఊని దొక్కి వాడే మన మెమరీ లో స్కీల
1: మెమరీ లో కోడ్ డాక్టర్ యాదు సున్నది
2: තියාගන්න.
3: Evening Drive with Chamit and Charu.